0: ఇచ్చి కఠినమైన శిక్షలను ఖరారు చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ఈ ప్రతిపాదిత చట్టాన్ని వచ్చే వారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆకాశవాణికి తెలియజేశాయి. పేపర్ లీక్ కేసులో కఠినమైన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును తీసుకురానున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఒక వీడియో సందేశంలో ప్రకటించారు. కాగా పరీక్షా విధానంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ 47 మంది అధికారులను సర్వీస్ నుంచి తొలగించింది. ఈ అధికారుల్లో కొందరిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. పేపర్ లీక్ల వివాదంలో చిక్కుకున్న ఎన్టీఏను పూర్తిగా ప్రక్షాళనలు చేయడంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టారు. మరోపక్క ఎన్టీఏ జనరల్ మేనేజర్ స్థాయిలోని సీనియర్ ప్రొఫెషనల్స్ నియామకాల కోసం ప్రకటన జారీ చేసింది. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా 15 మంది యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి కూడా శ్రీకారం చుట్టింది. ప్రొఫెసర్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా అమలు చేస్తున్న ఏజెన్సీ సంస్థాగత పునర్నిర్మాణంలో ఈ చర్యలు మొదటి అడుగని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలియజేసింది. 2024 పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ కింద పేపర్ లీక్లు ఇతర పరీక్షా సంబంధిత నేరాలను దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. వివిధ సంస్థలు నిర్వహించే పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన నేరాలపై తక్షణమైన సమగ్రమైన దర్యాప్తు నిర్వహించే బాధ్యత ఈ టాస్క్ ఫోర్స్కు అప్పగించినట్లు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు మానుకునే వరకు సింధు జల ఒప్పందం నిలుపుదల కొనసాగుతుందని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం చెప్పారు.
1: जहाँ तक इंडस वाटर ट्रीटी की बात है, सिंधु जल संधि की समझौते की बात है, इस पर हमारा पक्ष साफ है और हम लोगों ने समय समय पर आपको याद भी दिलाया है कि भारत का ये मानना है कि ये सिंधु जल संधि तब तक स्थगित रहेगा जब तक पाकिस्तान सीमा पार आतंकवाद को अपना समर्थन देना बंद नहीं करेगा.
0: తమ దేశంలో భారత్ కావాలనే వరదలు సృష్టిస్తుందంటూ పాకిస్తాన్ మీడియాలో వస్తున్న వార్తలను రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. ఈ నెల 20 నుంచి 23 తేదీ వరకు జమ్మూ పరిసర పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ ఋతుపవన వర్షాల కారణంగానే చెనాబ్ నదిలో ప్రవాహాలు ఇటీవల పెరిగాయని, ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్లే చెనాబ్ నదిలో భారీ వరద స్థాయి సంభవించినట్లు పాకిస్తాన్కు చెందిన లాహోర్లోని వరద అంచనాల విభాగం కూడా ధృవీకరించిందని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
1: The recent increase in flows in the Chenab River is a direct consequence of intense monsoon rainfall over Jammu and the adjoining catchment areas during the last 3 days. Significantly, Pakistan's own flood forecasting division, which is based in Lahore, in its flood advisory, which was issued on 22nd July at 17:18 hours local time, it attributed the high flood levels in the Chenab River to heavy rainfall over the upper catchment area. The rise in river flows is therefore a natural hydrological response to heavy rainfall and not the result of any deliberate action by India.
0: నదిలో ప్రవాహాలు పెరగడం ఋతుపవన వర్షాల వల్ల ఏర్పడిన సహజమైన జల సంబంధమైన పరిణామం మాత్రమేనని, భారత్ కావాలని చేసిన చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. వరద హెచ్చరికలు చేయలేదన్న ఆరోపణలపై స్పందిస్తూ ప్రత్యేక వరద హెచ్చరికలు జారీ చేయవలసిన అసాధారణ ప్రవాహ స్థాయికి ఈ కాలంలో నదీ ప్రవాహాలు చేరుకోలేదని జైస్వాల్ చెప్పారు. అందువల్ల వరదలకు సంబంధించిన సమాచారాన్ని భారత్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందనే ఏ వాదనపైనా వాస్తవ ప్రాతిపదిక లేదని కూడా రణధీర్ జైస్వాల్ అన్నారు. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి తలెత్తితే మానవతా దృక్పథంతో దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్తో వరద సమాచారాన్ని భారత్ తప్పనిసరిగా పంచుకుంటుందని ఆయన చెప్పారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దు అవల నుంచి ఉగ్రవాదం నిలుపు చేసే వరకు సింధు జల ఒప్పందాన్ని కూడా నిలుపు చేసే ఉంచుతామని మన దేశం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్లకు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రానివ్వలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో మన దేశం మొదటి పథకం గెలుచుకుంది. జండూ కుమార్ పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో కాంస్య పథకం గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పేపర్ లీక్లు పరీక్షా రంగంలోని అక్రమాలకు సంబంధించి

అసాధారణ ప్రవాహ స్థాయికి ఈ కాలంలో నదీ ప్రవాహాలు చేరుకోలేదని జైస్వాల్ చెప్పారు. అందువల్ల వరదలకు సంబంధించిన సమాచారాన్ని భారత్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందనే ఏ వాదనపైనా వాస్తవ ప్రాతిపదిక లేదని కూడా రణధీర్ జైస్వాల్ అన్నారు. ఎప్పుడైనా అలాంటి పరిస్థితి తలెత్తితే మానవతా దృక్పథంతో దౌత్య మార్గాల ద్వారా పాకిస్తాన్తో వరద సమాచారాన్ని భారత్ తప్పనిసరిగా పంచుకుంటుందని ఆయన చెప్పారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించదని, తమ వైఖరి ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని కూడా రణధీర్ జైస్వాల్ చెప్పారు. 1963 నుంచి జమ్మూ కాశ్మీర్ లదాఖ్లోని భారత భూభాగాన్ని చైనా చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని, అక్కడ భారత్ హక్కును చైనా కూడా అధికారికంగా అంగీకరించిందని ఆయన అన్నారు. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ సంఘర్షణల వల్ల ఏర్పడిన అంతరాయాలున్నప్పటికీ దేశంలో ఎరువుల సరఫరా చైన్ను రక్షించేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకుందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఎరువులు ఎటువంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో నడ్డా 2025-26 కాలంలో జరిగిన పశ్చిమాసియా ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఎరువులు కీలకమైన ముడి సరుకుల సప్లై చైన్పై ప్రభావం చూపాయని నడ్డా చెప్పారు. ఈ సవాళ్లు ఎదురైనప్పటికీ వివిధ దేశాల నుంచి దిగుమతులను వైవిధ్యపరచడం, ప్రభుత్వం సమయానుకూలంగా జోక్యం చేసుకోవడం ద్వారా దేశంలో ఎరువుల లభ్యత చాలా వరకు తగు స్థాయిలో ఉందని కూడా మంత్రి తెలియజేశారు. ప్రయాణికుల భద్రతను పటిష్టం చేసేందుకు, సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు 3215 రైల్వే స్టేషన్లలో 13409 ప్రయాణికుల కోచుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో అశ్విని వైష్ణవ్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో చొరబాటు గుర్తింపు, అనుమానాస్పదంగా తిరగడాన్ని గుర్తించడం, కింద పడిపోయిన వ్యక్తులను గుర్తించడం వంటి ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయని చెప్పారు. 2023-25 వరకు గత 3 ఏళ్లలో ఈ ఏడాది జూన్ వరకు 9840 భద్రతా సంబంధితమైన సంఘటనలు గుర్తించినట్లు వైష్ణవ్ తెలియజేశారు. తన వీడియోపై స్పందించి సలహాలు అందించిన దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో యువత అందించిన అఖండ మద్దతుకు మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వీడియో ఇప్పటివరకు 30,30,00,000 పైగా వ్యూస్ దాటింది. విడుదలైన మొదటి 24 గంటల్లోనే అత్యధికంగా వీక్షించిన రీల్గా ఇది నిలిచింది. భారత్ రొమేనియా సంబంధాలను బలోపేతం చేయడంలో అందించిన సేవలకు రొమేనియాలోని బుఖారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డాక్టర్ ఆనరీస్ కాసా గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని స్వీకరించిన రాష్ట్రపతి ఈ పురస్కారాన్ని భారత్లో 140 కోట్ల ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న శాశ్వతమైన స్నేహాన్ని ఇది ప్రతిబింబిస్తుందని కూడా ద్రౌపది ముర్ము చెప్పారు. భారత్ రొమేనియా మధ్య బలమైన సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని కూడా రాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. క్లాస్కోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో ఝండు కుమార్ కాంస్య పథకం సాధించడంతో భారత్ తన పథకాల ఖాతాను తెరిచింది. ఆయన తన 2వ ప్రయత్నంలో 190 కేజీల బరువునెత్తి 130.9 పాయింట్లు సాధించి పోడియంపై స్థానం సంపాదించుకున్నారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ హరారే వేదికగా జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు గురువారం నాడు జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. 126 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లోనే చేసిన అర్ధశతకం సహాయంతో కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించగలిగింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో జింబాబ్వేతో జరిగిన 15 మ్యాచ్ల్లో భారత్ 12 సార్లు విజయం సాధించగా జింబాబ్వే 3 మ్యాచ్ల్లో గెలుపొంది. విశేషాలు మరొకసారి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దు అవల నుంచి ఉగ్రవాదాన్ని నిలుపు చేసేంత వరకు సింధు జల ఒప్పందాన్ని కూడా నిలుపు చేసి ఉంచుతామని మన దేశం స్పష్టం చేసింది. పశ్చిమాసియా సప్లై చైన్లకు అంతరాయం కలిగినప్పటికీ దేశంలో ఎరువుల సరఫరాలో ఇబ్బందులు రాలమలేదని కేంద్ర రసాయనాలు ఎరువుల మంత్రి జేపీ నడ్డా చెప్పారు. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో ఝండు కుమార్ పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఫైనల్లో కాంస్య పథకం గెలుచుకుని భారత్కు తొలి పథకాన్ని గెలిచిపెట్టారు. ఆకాశవాణి వార్తలు.

ఆపాత మధురాలు ఆస్వాదిస్తూ అలా ఎక్కడికైనా వెళ్ళొద్దామండి. ఈ అరగంటలో ఎక్కడికి వెళ్తాం అంటారా? అంటే అన్నిటికీ మనసే మూలం కదా, అరగంటలో ఎక్కడికైనా వెళ్ళి రాగలం. మన కవుల కళలు, సంగీత దర్శకుల స్వరాలు, గాయనీ గాయకుల కమ్మని గళాలు ఎక్కడికైనా తీసుకెళ్ళగలవు మనల్ని. ముందుగా అయితే నడవడం కాదండి, మీ చేత పరుగులే పెట్టించబోతున్నాను. మన సాలూరి వారి బాణితో, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భావన కవిత ఆ కలం, ఘంటసాల భానుమతి గళాలలో ఆ జోరు, చల్లగాలి హోరు, ఇంకెందుకు ఆలస్యం, మనసు ఉరకలు వేయుదామరి. ఇలా

బాగున్నాయా పరుగులు? ఆ పరుగులు అలా ఉంటే చదువు పూర్తి చేసుకుని ఎన్నో ఏళ్ల తర్వాత సొంత ఊరుకు బయలుదేరిన ఓ కుర్రవాడు ఎక్కడికి పోవాలనుకుంటున్నాడో మీరే వినండి.

విన్న ఆ పాట దేవదాసు. ఈ చిత్రం నుండి సీనియర్ సముద్రాల సాహిత్యం, ఘంటసాల గళంలో సంగీతం సిఆర్ సుబ్బరామన్. అలా వెళుతూ ఉంటే, అదే కలిసి ప్రయాణం చేస్తూ ఉంటే ఏం మాట్లాడుకుంటాం? ఏదో ఒకటి మాట్లాడుకోవాలి అనుకోకుండా మరి కాస్త లోక కళ్యాణార్థం, అంటే కాస్త లోక చింతన ఎక్కువే ఉన్నవారు కలిసి వెళుతూ ఉంటే ఏం మాట్లాడుకుంటారు అంటే ఇదిగో ఇవన్నీ.

శ్రోతలకు ముఖ్య గమనిక. మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం ఈ నెల 26వ తేదీ అంటే ఆదివారం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి అన్ని కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళనాడు పుదుచ్చేరి కేంద్రాలలోని అన్ని నిలయాల నుండి తమిళ అనువాదం ప్రసారమవుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

విన్న ఆ పాట ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పీలీలతో గానం చేసిన పింగళి కాలం చిత్రం గుండమ్మ కథ. లోకచింతన వాళ్ల పోకడ అలా ఉంటే ప్రతినిత్యం కాలేజీ గంట ఎప్పుడు కొట్టేస్తారా, ఎప్పుడు వాడుకగా వేడుకగా ఒకరినొకరు కలుసుకుంటామా అని ఎదురు చూసే యువజంట నడక సైకిల్ ఎక్కి ఇలా హుషారుగా సాగుతుందండోయ్. అంటే ఇది ఆనాటి మాట అనుకోండి. మరి ఏమిటో ఆ సంగతి చూసొద్దాం రండి. ఏఎం రాజా స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో గానం చేసిన ఆచార్య ఆత్రేయ కలం చిత్రం పెళ్లి కానుక విందామా.

శ్రోతలకు ముఖ్య గమనిక. దేశ ప్రజల సమగ్ర అభివృద్ధినే ధ్యేయంగా పెట్టుకున్న మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ఈరోజు మనం ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ ఈ పథకంపై కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నాణ్యమైన ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకం అమలుపరచబడుతోంది. 2వ మరియు 3వ త్రైమాసికం, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ మహిళలపై ప్రత్యేక శ్రద్ధను చూపడం ద్వారా వారికి ప్రసవ సమయంలో పుట్టబోయే శిశువుకు ఆ తల్లికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ముందస్తుగా రాబోయే ప్రమాదాలు

లను కూడా గుర్తించి తగిన చికిత్సలు కూడా అందించడం జరుగుతుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ సేవను వినియోగించుకోవాలనే అర్హత కలిగిన వారు https://pmsma.mohfw.gov.inలో పొందగలరు. ఇప్పటి వరకు మనం వెళ్ళడం విన్నాం. మనల్ని తీసుకెళ్లేవారు ఒకరున్నారనుకోండి, వారు ఎంత హుషారుగా తీసుకెళ్తే మన పయనం అంత బాగుంటుంది. దానికి నాలుగు చక్రాల మోటార్ కారులో తీసుకెళ్లాల్సిన పని లేదండోయ్. మూడు చక్రాల రిక్షాలో వెళ్ళినా నడిపేవాడి హుషారే మన ప్రయాణానికి మూలమని నేననట్లేదు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన, సత్యం స్వర రచన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గళాలు మట్టిలో మాణిక్యం చిత్రం కోసం ఇలా చెప్తున్నాయి.

ఇద్దరకు నేలను గుర కలువినర హెచ్చు తగ్గులు తొలిగే రోజు హెచ్చు తగ్గులు తొలిగే రోజు ఎప్పుడొస్తు

0: హైదరాబాద్.
1: సరదాగా వెళ్ళాలి అంటే ఇప్పుడు విన్నవన్నీ. కానీ పొద్దంతా కష్టపడి పనిచేసి అలసి సొలసి పొద్దువాలకుండా ఇంటికి చేరాలనే కష్టజీవుల మనసులు ఇంటికెళ్తూ ఉంటే ఎలా పాడుకుంటాయో. ఘంటసాల సుశీల గళాల్లో శ్రీశ్రీకలం, స్వరరచన పెండ్యాల, చిత్రం వెలుగునీడలు ఇప్పుడు విందామా?

ఇన్ని రకాల వెళ్ళి రావడాలు మీకు వినిపించినా ఒక నిజం కూడా చెప్పాలి, ఇష్టం ఉన్నవాళ్ళు పక్కన ఉంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వారితో గడిపే సమయమే కాశ్మీర సందర్శనం, అంత హాయిగా ఉంటుందేమో అని పింగళివారే అంటున్నారు. ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో సుశీలతో గానం చేసిన ఈ పాట విందామా?

ఇంతవరకు అలనాటి మేటి చిత్రాల ఆ పాత మధురాలు రసగుళికలుగా ఆస్వాదించాం కదా. రేపు ఉదయం 11:30 ఇది 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మల్లెపూదండ కార్యక్రమంలో ఆరాధన భక్తిగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. మరి ఈనాటి ఈ మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతున్న సీజేపీ ప్రతినిధులతో ప్రభుత్వం ఈరోజు మరో దఫా చర్చలు జరుపుతుంది. వికసిత్ వైబ్రెంట్ గ్రామాల కార్యక్రమంలో ప్రధానమంత్రి రేపు పాల్గొని దేశవ్యాప్తంగా 400 మంది యువజనులతో ముచ్చటిస్తారు. ఈవేళ తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. భారత జింబాబ్వే జట్ల మధ్య 2వ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు హరారిలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పేపర్ లీక్లు పరీక్షా రంగాల్లోని అక్రమాలకు సంబంధించి కఠినమైన శిక్షలు ఖరారు చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపాదిత చట్టాన్ని వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆకాశవాణికి తెలియజేశాయి. పేపర్ లీక్ కేసుల్లో కఠినమైన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన బిల్లును తీసుకురానున్నట్లు

0: నుంచి తొలగించింది. ఈ అధికారుల్లో కొందరిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుందన్నారు. పేపర్ లీక్ల వివాదంలో చిక్కుకున్న ఎన్టీఏను పూర్తిగా ప్రక్షాళన చేయడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. పేపర్ లీకులకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోకు ప్రజల నుంచి వచ్చిన స్పందన, సానుకూల సలహాల పట్ల ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్లమెంట్ జరుగుతున్న ప్రస్తుత సమావేశంలో వచ్చే వారం పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకునే నిబంధనలతో కూడిన కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు మోదీ వీడియో సందేశంలో చెప్పారు. ప్రధానమంత్రి తన ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా ప్రకటించిన ఈ ముసాయిదా బిల్లుకు నిన్న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది.
1: థాంక్ యూ ఫ్రెండ్స్, మేరే జో వీడియో పోస్ట్ కియా థా ఉస్కో జిస్ ప్రకార్ సే ఆప్నే రిస్పాండ్ కియా, సకారాత్మక సుజావ్ దియే, థాంక్స్ టు ఎవ్రీబడీ. యే ఆప్కా ప్యార్ బనా రహేగా, హమారా నాతా ఔర్ అధిక్ సక్రియతా సే జుడతా రహేగా.
0: నిన్న తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా విడుదల చేసిన కొత్త వీడియో సందేశంలో మన సంబంధాలు మరింత బంధంతో దృఢంగా కొనసాగుతాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 30 కోట్ల 30 లక్షల వ్యూస్ సాధించడం ద్వారా ఒక రీల్కు 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న నూతన ప్రపంచ రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సృష్టించారు. దీనికి ముందున్న రికార్డు 30 కోట్ల వ్యూస్గా ఉంది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పరీక్షా పేపర్ లీకులు నివారించే చర్యలపై తమ డిమాండ్ల విషయమై సీజేపీ ప్రతినిధి బృందంతో ప్రభుత్వం ఈరోజు మరో విడత చర్చలు జరుపుతుంది. అంతకుముందు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందాన్ని కలుసుకున్నారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ పరీక్షా విధానంలో సంస్కరణలకు సంబంధించి సీజేపీ డిమాండ్లను సమావేశంలో విన్నామని నడ్డా చెప్పారు. పరీక్ష పేపర్ లీక్లు అరికట్టేందుకు సీజేపీ 3 ప్రధాన డిమాండ్లను తమ ముందుంచడంతో పాటు కొన్ని సంస్కరణలు కూడా సూచించిందని నడ్డా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సాయంత్రం 4:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం 2026లో పాల్గొని మాట్లాడతారు. ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 400 మందికి పైగా యువజనులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026ను గత నెల 4వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. ఇందులో లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని 74 చైతన్య గ్రామాలున్నాయి. 3 లక్షలకు పైగా యువజనులు పాల్గొన్న దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. స్థానికులతో కలిసి నివసించి స్వచ్ఛతా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన ప్రచారాలు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ కార్యక్రమాలు, స్థానిక కళాకారులతో సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలు సందర్శించడం తదితర అనేక కార్యకలాపాలను ఈ 400 మంది యువజనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక స్వరూపం, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ధి ఆకాంక్షలపై ప్రత్యక్ష అవగాహన అందించడంతో పాటు సామాజిక భాగస్వామ్యం, జాతీయ సమైక్యత, సరిహద్దు గ్రామాల వ్యూహాత్మక ప్రాముఖ్యతపై లోతైన అవగాహనను పెంపొందించారు. ఈరోజు ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన ఈరోజు భక్తి, కరుణ, శాశ్వతత్వానికి సంబంధించిందని మోదీ పేర్కొన్నారు. భగవాన్ విఠల ఆశీస్సులు ప్రజలకు ఆనందం, సామరస్యం, శ్రేయస్సు కలిగిస్తాయని, దేశాన్ని మెరుగైన సమాజంగా మలిచేందుకు దిశానిర్దేశం చేస్తుందని కూడా ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. విఠల్ భగవానుడు, మాతా రుక్మాయి అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు, కొత్త ఉత్తేజం నింపాలని అమిత్ షా ఆకాంక్షించారు. తొలి ఏకాదశి పండుగ ప్రజల జీవితాల్లో శ్రేయస్సు తీసుకురావాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఆకాంక్షించారు. తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చాతుర్మాస వ్రతాలు కూడా ఈరోజు ప్రారంభమయ్యాయి. జమ్మూకాశ్మీర్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత 6 రోజులుగా నిలిచిపోయిన వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్రను ఈవేళ తిరిగి ప్రారంభించారు. బల్తల్, పెహల్గాం 2 మార్గాల ద్వారా యాత్రను పునః ప్రారంభించినట్లు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ అన్షుల్ గర్గ్ ఆకాశవాణికి తెలియజేశారు. సురక్షితమైన యాత్ర కోసం యాత్రికులు యంత్రాంగం జారీ చేసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన చెప్పారు. ఈ ఉదయం జమ్మూలోని భగవతీనగర్ యాత్రి నివాసం

0: నుంచి 6269 మంది యాత్రికులతో కూడిన కొత్త బృందం బయలుదేరింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత 6 రోజుల పాటు నిలిచివేసిన శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర కూడా ఈవేళ తిరిగి ప్రారంభమైంది. వాతావరణ పరిస్థితిని అధికారులు సమీక్షించి యాత్రికులకు మార్గం సురక్షితమని ప్రకటించిన తర్వాత తీర్థయాత్రను పునరుద్ధరించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. నిరంతరంగా కురుస్తున్న వర్షాలు, కొండ చర్యలు విరిగిపడ్డం, మార్గంలో ఆకస్మిక వరదలొచ్చే ప్రమాదం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా వైష్ణోదేవి యాత్రను కూడా నిలుపు చేశారు. మరోపక్క కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్లో గంగా పరివాహక ప్రాంతాలు, తీర కర్ణాటక ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ను పదవి నుంచి తొలగించారు. సంచలనాత్మకమైన ఆరోపణలపై జరిగిన ఓటింగ్లో సభ్య దేశాలు ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ను తొలగించాలని తీర్మానించడంతో బ్రిటన్కు చెందిన న్యాయవాది అయిన ఖాన్ను తన పదవి నుంచి తొలగించారు. ఒక మహిళా సహచరాలపై లైంగిక వేధింపుల ఆరోపణలను దాదాపు 2 ఏళ్లుగా కరీం ఖాన్ ఎదుర్కొంటున్నారు. ఆరోపణలను ఖండించిన కరీం ఖాన్ తన్ను తాను సమర్థించుకోవడానికి సరైన అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించి భారత్ పతకాల ఖాతాను తెరిచిన పారా అథ్లీట్ జుండు కుమార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్లో జుండు కుమార్ కాంస్య పతకం సాధించారు. ఈ ఘనత తన సామర్థ్యం, పట్టుదల, సంవత్సరాల క్రమశిక్షణకు ప్రతిబింబమని, ఆయన ప్రదర్శన అద్భుతమని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఈరోజు హరారే వేదికగా జరిగే 2వ టీ20 క్రికెట్ మ్యాచ్లో జింబాబ్వేతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. గురువారం నాడు జరిగిన మొదటి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లో చేసిన అర్ధశతకం సహాయంతో 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో జింబాబ్వేతో జరిగిన 15 మ్యాచ్ల్లో భారత్ 12 సార్లు విజయం సాధించింది. విశేషాలు మరొకసారి. పరీక్షల్లో పేపర్ లీక్ జరిగిన పక్షంలో విచారణకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కోరుతున్న సీజేపీ ప్రతినిధులతో ప్రభుత్వం ఈరోజు మరో దఫా చర్చలు జరుపుతుంది. వికసిత్ వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి రేపు పాల్గొని దేశవ్యాప్తంగా 400 మంది యువజనులతో ముచ్చటిస్తారు. ఈవేళ తొలి ఏకాదశి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. భారత్ జింబాబ్వే జట్ల మధ్య 2వ టీ20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు హరారేలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: நேரம் 12:40 ஆகாஷ்வாணி 100.1 FM கோல்டு.